0: అంతా రాజు సోనుల అంతా రాజు కారుతల అంతా రాజు.
1: జయవంత కులకర్ణి యాంచి అస్వరాత్, जगदीश खेबुडकर यांचं गीत आपण ऐकलं. गीताला संगीत दिलं होतं सुधीर फडके यांनी आणि चित्रपट होता अनोळखी.